0: గారే గారే
1: గరబడే
0: గారే గారే
1: సూర బదల
0: గారే గారే
1: అమ్మక
0: గారే
1: సూరకి దరది ఎన్నాయాలు
0: ఎక్క చతుర నార
1: అమ్మ చూడగలండి
0: ఎక్క చతుర నార
1: అమ్మ పక్కన కరకే
0: మేద మన కే ద్వార జాత అమ్మ మదత జాత అదే

0: గారె గారె
1: నరబడే
0: గారె గారె
1: సూర బదల
0: గారె గారె
1: అమ్మక పట్ల
0: గారె
1: ఏ సూర కిందరది ఏ సూర ఎన్నాయా అది
0: ఎక్క చతుర నార అమ్మ చోడగలది.

0: గారే గారే గరబడసి గారే గారే
1: ఏ సూర బదల
0: గారే గారే
1: ఏ అమ్మక మట్ల
0: గారే గారే
1: ఏ సూర కి తరది ఏ సూర ఇన్నాయాదు
0: ఎక్క చతుర నార అమ్మ చోడగలే ఎక్క చతుర నార అమ్మ పక్కడ కరకరాజే మేదే మన్ కే ద్వార ఏ ధూత